0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నాకోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
7: కంసామిద
6: బై
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Inkendi.
10: Maatalo bade chusukaladha me. Millu kodi chesinade.
9: Oh. Kamsamida.
10: Kamsamida na? Ante?
9: Korean lo thanks an artham.
10: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
8: యు నో, బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ కమ్స్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ బ్యాక్ హోమ్, బట్ దాట్స్ ఎగ్జాక్ట్లీ వై ఐ యూజ్ మై పర్సు. ఇట్స్ వన్ సింపుల్ యాప్ దట్ కనెక్ట్స్ మీ టు ఎవ్రీథింగ్ ఐ నీడ్ ఇన్ ఇండియా. With my Pursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills and handle all my logistics through personal shopper, shipping and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, my Pursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
9: My Pursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
10: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్.

విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. 20వ శతాబ్దపు విలక్షణ ప్రసంగకర్త, ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలకు చెందిన ప్రముఖుల్ని, సామాన్యుల్ని కూడా సమానంగా ప్రభావితం చేసిన గురువులు లేని సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తిగారు. సుమారు 7 దశాబ్దాల పాటు ఆయన చేసిన ప్రసంగాల్లో వివిధ అంశాల మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల్ని అధ్యయనాంశాలుగా పరిగణిస్తుంటారు ఆయన అభిమానులు. ఉదాహరణకు ప్రేమ అనే భావన గురించి ఆయన వివిధ సందర్భాల్లో చెప్పిన సంభాషణల సారాంశాన్ని సరళంగా తెలుసుకోవాలంటే, ప్రేమ అనే భావాన్ని మాటల్లో వ్యక్తపరచలేము, ఇంకొకరికి నేర్పలేము, ఏదో జ్ఞానంలాగా ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యేదీ కాదు. ప్రేమంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఏది ప్రేమ కాదో తెలుసుకోండి. ప్రేమ అనేది ఒక శబ్దమూ కాదు, అన్ని శబ్దాలు ఆగిపోయినప్పుడే ప్రేమ ఉంటుంది. అసహ్యత, పేరాశ, ప్రతికూలత, దోపిడీ, స్వార్థం ఇలాంటివేవీ లేని సంపూర్ణ స్వేచ్ఛా వాతావరణంలోనే నిజమైన ప్రేమ పుడుతుంది. ప్రేమ అంటే ఒకరి మీద ఆధారపడడం కాదు, ఒకరిని సొంతం చేసుకోవడమూ కాదు. అలాంటివి చోటు చేసుకుంటే అది స్వార్థమవుతుంది తప్ప ప్రేమ కాదు. ప్రేమలో ఒక బాధ్యత ఉంటుంది. మానవ దేహం చురుగ్గా, సహజమైన సున్నితత్వంతో ఉన్నప్పుడు, పూర్తి శక్తివంతమవగలిగినప్పుడు, మనసు ఏ రకమైన ఆలోచనలతోనూ కలుషితం కానప్పుడు ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమ సంతోషకరమైన సమాజాన్ని తయారు చేస్తుంది. అలాంటి ప్రేమపూరితమైన సమాజంలోనే లోతైన, విశేషమైన, శక్తివంతమైన సత్సంబంధాలతో కూడిన గొప్ప కళాత్మక జీవితం ఉంటుంది. ఇతరుల వల్ల ప్రభావితం కాకుండా తనకి తాను ఆలోచించుకోవడంలోనే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఒక్కటే ఇతరులను అర్థం చేసుకోగలదు. ప్రేమ ఉన్నచోట తప్పులు జరగవు. ఒకవేళ జరిగినా ఎలాంటి కపట నాటకాలు లేకుండా ఆ పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. స్థాయీభేదం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూసే శ్రద్ధ ప్రేమలోనే ఉంటుంది. మనిషి తనకు తాను తటస్థపడిన ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత వహించి వాత్సల్యాన్ని, దయను, సహాయాన్ని అందించడమే ప్రేమగా జీవించడమంటే. అదండి కృష్ణమూర్తిగారి దృష్టిలో ప్రేమ అంటే. అసంఖ్యాకమైన ఇలాంటి విలక్షణ భావాలను ప్రసారం చేసిన, ప్రచారం చేసిన మానసిక విప్లవకారుడు, సంకెళ్ళు లేని స్వచ్ఛమైన గళం జిడ్డు కృష్ణమూర్తిగారు. ఆయన జీవనరేఖలు 24వ భాగం ఈరోజు. ఆయన జన్మించిన 1895 నుంచి 80 సంవత్సరాలు వయసొచ్చే 1975 దాకా ఆయన జీవితంలో సంభవించిన అనేక సంఘటనల గురించి గత 23 భాగాల్లో మాట్లాడుకున్నాం. దశాబ్దాలుగా కొనసాగిన రాజగోపాల్తో వివాదం 1974కి ఒక కొలిక్కి వచ్చింది. అప్పటికీ గత కొన్నేళ్లుగా ఎగిసిపడ్డ సంక్షోభ తరంగాలు సమసిపోయి కృష్ణాజీ జీవితం మళ్లీ ప్రశాంతమైన నదిలాగా ముందుకు సాగడం మొదలయ్యింది. 1975 మేకి ఆయనకు 80 సంవత్సరాలు నిండాయి. ఆ రోజుకి బ్రిటన్లోని లండన్కి 60 మైళ్ల దూరంలోని బ్రాక్వుడ్ స్కూల్ ఆవరణలో ఆయన కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడిన భవనంలో ఉన్నారు తన 80వ పుట్టినరోజున. ప్రతి సంవత్సరంలాగానే 1975 శీతాకాల

0: కాలంలో అంటే నవంబర్ డిసెంబర్ నెలల్లో ఇండియా వెళ్లాల్సి ఉంది. కానీ 1975 జూన్లోనే భారతదేశంలో విధించబడిన ఎమర్జెన్సీ పరిస్థితులు కృష్ణమూర్తిగారిని పునరాలోచించుకునేలాగా చేశాయి. ఇక్కడ క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మరొక 5-6 ఏళ్ల విశేషాలు ఈ 24వ భాగంలో తెలుసుకుందాం. కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణం సజీవ నదీ ప్రవాహమని, అందులో ఎప్పుడూ కొత్తవాళ్లు చేరడం, ఆయనతో కలిసి ప్రయాణించడం అనేక ఉదాహరణలు చూశాం కదా. కృష్ణమూర్తిగారి 80 సంవత్సరాల వయసులో ఆయన వల్ల ప్రభావితమైన భారతదేశాధినేత ఇందిరాగాంధీగారు. మిగతా అనుచరుల్లాగా కృష్ణమూర్తిగారితో కలిసి ప్రయాణించలేదు, కాని 1976 నుంచి ఆమె హత్యకు గురైన 1984 అక్టోబర్ 31 దాకా, అంటే దాదాపు 8 సంవత్సరాలు ఆమె పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా పలుసార్లు కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. కలుసుకోవడానికి వ్యవధి లేనప్పుడు ఉత్తరాలు రాస్తుండేవాళ్లు కూడా. 1975 జూన్లో ప్రకటించిన ఎమర్జెన్సీని ఒక ముగింపుకి తీసుకురావాలి అనే ఇందిరాగాంధీ నిర్ణయం వెనుక జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రభావం ఉంది అని ఆయన జీవిత చరిత్ర రాసిన పుప్పుల్ జయకర్ చెప్పారు. వివరాల్లోకి వెళదాం. జిడ్డు కృష్ణమూర్తిగారికి ఇందిరాగాంధీతో పరిచయం అవ్వడానికి కారణం పుప్పుల్ జయకర్. పుప్పుల్ జయకర్ తండ్రికి జవహర్లాల్ నెహ్రూతో 1930ల నుంచే పరిచయం ఉంది. 1931లో పుప్పుల్ జయకర్ తన 16 సంవత్సరాల వయసులో తనకంటే 2 ఏళ్లు చిన్నదైన ఇందిరాగాంధీని మొదటిసారి అలహాబాద్లో నెహ్రూగారి వారసత్వపు ఇంట్లో కలుసుకున్నారు. ఇద్దరూ పెద్దవాళ్లయ్యాక పుప్పుల్ జయకర్ దంపతులు న్యూఢిల్లీలో నివసించడం మొదలైన దగ్గర్నుంచి పుప్పుల్ ఇందిరాగాంధీల స్నేహం బలపడింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాకముందు తరువాత కూడా పుప్పుల్ జయకర్తో వ్యక్తిగత సన్నిహిత స్నేహం కొనసాగించారు. ప్రోటోకాల్స్తో సంబంధం లేకుండా తరచూ పుప్పుల్ జయకర్ ఇంటికి ఇందిరాగాంధీ వస్తుండేవాళ్లు. పుప్పుల్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందిరాగాంధీని కలుసుకునే చను ఉండేది. పుప్పుల్కి 1948లో కదా కృష్ణమూర్తిగారితో పరిచయమయ్యింది. పుప్పుల్ జయకర్ ద్వారానే ప్రధానమంత్రి నెహ్రూ ఊటీలో కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు అని కూడా గత భాగాల్లో తెలుసుకున్నాం. ఆ రోజుల్లో దేశాధినేతలు, శాస్త్రవేత్తలు, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు జిడ్డు కృష్ణమూర్తిగారిని కలుసుకోవడం అరుదైన అవకాశంలాగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండేవాళ్లు. 1950 దశాబ్దం చివర్లో మొదటిసారి జిడ్డు కృష్ణమూర్తిగారు ఇందిరాగాంధీని న్యూఢిల్లీలో పుప్పుల్ జయకర్ ఇంట్లో కలుసుకున్నారు. ఇద్దరూ బిడియస్తులే కాబట్టి వాళ్ల మధ్య సుదీర్ఘమైన సంభాషణలేవీ జరగలేదు. ఆ తరువాత 2వసారి 1970 శీతాకాలంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్లీ పుప్పుల్ జయకర్ ఇంట్లోనే కలుసుకున్నారు కృష్ణమూర్తిగారు. ఈసారి వాళ్లతో పాటు పుప్పుల్ చెల్లెలు నందిని, మరికొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. భారతదేశపు యువతను గురించి చర్చ వచ్చింది, కానీ అక్కడున్న వాళ్లందరూ కృష్ణమూర్తిగారిని ప్రశ్నించడంతోనే సమయం గడిచిపోయింది. ఈ 2 సమావేశాలు సాధారణంగానే వెళ్లిపోయాయి తప్ప ఇందిరాగాంధీ, జిడ్డు కృష్ణమూర్తిగార్లకు ఒకరిమీద ఇంకొకరికి ప్రభావం, అభిప్రాయం అంటూ ఏమీ కలగలేదు. ఇదండి నేపథ్యం. ఇప్పుడు మన ప్రధాన కథనం నడుస్తున్న 1975 మధ్యకి, కృష్ణమూర్తిగారికి 80 సంవత్సరాలు నిండిన సమయానికి వద్దాం. 1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చే సమయానికి కృష్ణాజీ స్విట్జర్లాండ్లో ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న అరెస్టులు, వార్తాపత్రికల మీద సెన్సార్షిప్, దేశమంతటా అణచివేత, ఇవన్నీ కృష్ణమూర్తిగారిని బాగా కలవరపరచాయి. ఆయన ప్రసంగాల్లోని ప్రధానాంశమే స్వేచ్ఛ కదా. ఇప్పుడు భారతదేశంలో కరువైంది కూడా స్వేచ్ఛ. ప్రతి సంవత్సరంలాగా అయితే 1975 చివర్లో భారతదేశం వెళ్లాలి, కానీ అప్పటికి భారతదేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తను అక్కడికి ప్రయాణించడం సమంజసం కాదేమో అంటూ ఢిల్లీలో ఉన్న పుపుల్ జయకర్కి ఉత్తరం రాశారు కృష్ణమూర్తిగారు. నా ప్రసంగాల్లో ఎప్పుడూ అణచివేతకు వ్యతిరేకంగా స్వేచ్ఛాభావాల గురించే మాట్లాడతాను కదా. ఇప్పుడు నేను ఇండియా వచ్చిన వాక్స్వాతంత్ర్యం, సంకెళ్ళు లేని ఆలోచనలు, మానసిక స్వేచ్ఛ వీటి గురించే మాట్లాడాలి. శ్రోతలు వాటిమీదనే ప్రశ్నలు వేస్తారు. నేను ఆత్మవంచన లేకుండా స్వేచ్ఛగా ఉండండి అనే చెప్తాను, కాని ఎమర్జెన్సీ పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ప్రసంగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించవచ్చు. మిగతా వాళ్లలాగా నన్ను జైల్లో పెట్టినా పెట్టొచ్చు. అలాగని ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడం కానీ నా భావాలతో రాజీ పడడం కానీ చెయ్యలేను అని. అలాంటివేవీ జరగవు, మిమ్మల్ని ఖైదు చెయ్యరు అని నేను హామీ ఇవ్వగలను అని పుప్పుల్ సమాధానమిచ్చారు. కానీ కృష్ణమూర్తిగారి అభిప్రాయం వేరే విధంగా ఉంది. ఆయనేమన్నారంటే, ఇప్పుడు నా వయసు 80 దాటింది, మిగిలిన 10-15 సంవత్సరాలు ఎంత ప్రయోజనకరంగా గడిపితే అంత మంచిది. ఇప్పుడు నేను ఇండియా వచ్చి ఆ ఘర్షణ వాతావరణంలో ప్రసంగాలివ్వడం కంటే ఇదే సమయాన్ని అమెరికాలోనూ యూరోప్లోనూ గడిపితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అసలు ఇన్ని దశాబ్దాల్లో ఇండియాలో ప్రసంగాలిస్తున్నప్పటికీ ఎంతమంది నా ప్రసంగాల వల్ల మారారు అనేది సందేహాస్పదమే. అందువల్ల ఈ సంవత్సరం ఇండియా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నాను అని పుప్పుల్ జయకర్కి రాసి 1975 అక్టోబర్లో ఇండియా బదులుగా అమెరికాకి వెళ్లిపోయారు. అక్కడ మేరీ జింబాలిస్ట్ ఇంట్లో మాలేబూలో బస చేశారు. వారాంతంలో మాత్రం ఇద్దరూ కలిసి అక్కడికి 60 మైళ్ల దూరంలో ఉన్న తన ఊహ ఎస్టేట్కి వెళ్లేవాళ్లు. ఇలా 1975 గడిచి 1976 వచ్చింది. తాను నివసిస్తున్న పైన్ కాటేజీని మరింతగా విస్తరించి దాన్ని ఒక అధ్యయన కేంద్రంగా మార్చాలి అన్న తన ఆలోచనల్ని మేరీ జింబాలిస్టుతో పంచుకున్నారు. 1976 మార్చిలో ఓహైలోనే సైంటిస్టులతో 6 రోజుల సదస్సు జరిగింది. 15 మంది అనుకున్నది 30 మందికి పైగా ప్రముఖ సైంటిస్టులు హాజరయ్యారు ఆ సదస్సుకి. ఆ తరువాత 1976 ఏప్రిల్లో న్యూయార్క్లో 27 మంది మానసిక చికిత్సా నిపుణులతో 3 రోజుల సదస్సు జరిగింది. సైంటిస్టులు డాక్టర్లు కూడా వాళ్లవాళ్ల రంగాల్లో ఎంత అనుభవజ్ఞులైనా కృష్ణమూర్తిగారు చెప్పే భావాల్ని, తమ ప్రశ్నలకు ఆయనిచ్చే సమాధానాల్ని చాలా శ్రద్ధగా వినేవాళ్లు, అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. 1976 జరిగిన ఇంకొక సంఘటన, కెనడాలోని వ్యాంకూవర్లో కృష్ణమూర్తిగారి ఆశయాలకు అనుగుణంగా నడిచే వోల్ఫ్ లేక్ స్కూల్ మొదలయ్యింది. భారతదేశం నుంచి కెనడాకి వలస వెళ్లి వ్యాపారం చేసి బాగా ఆర్జించిన ఒక వ్యాపారవేత్త కూతుళ్ళు ఇద్దరు కలిసి ఆ స్కూలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో చాలా దేశాల నుంచి కృష్ణమూర్తిగారి పేరు మీద స్కూళ్లు ప్రారంభిస్తాము అనే ప్రతిపాదనలొచ్చాయి. అయితే కృష్ణమూర్తి ఫౌండేషన్ సభ్యులు వాళ్లందరికీ చెప్పారు, మీ స్కూళ్లన్నింటినీ సమన్వయం చేయడం మాకు సాధ్యం కాదు, మేము సమన్వయం చెయ్యలేనప్పుడు వాటిని కృష్ణమూర్తి ఫౌండేషన్కి అనుబంధం అని ప్రకటించడం కూడా మంచిది కాదు, కృష్ణమూర్తిగారి ఆశయాలకు అనుగుణంగా ఎప్పుడైనా ఎవరైనా స్కూళ్లు పెట్టుకోవచ్చు, కాని ఆయన పేరు మాత్రం పెట్టొద్దు అని. ఇంకా 1 సంవత్సరం పైగా ఇండియాలో ఎమర్జెన్సీ కొనసాగుతోంది కదా. అయితే 1976 ఈసారి పుప్పుల్ జయకర్, నేను ఇందిరాజీతో మాట్లాడాను, మీ ప్రసంగాలకు ఏమీ ఇబ్బంది ఉండదు అని ఆమె హామీ ఇచ్చారు అని రాశారు కృష్ణమూర్తిగారికి. అప్పుడు 1976 అక్టోబర్ 25 ఢిల్లీకి చేరుకున్నారు కృష్ణమూర్తిగారు 2 ఏళ్ల తర్వాత. పుప్పుల్ జయకర్ ఇంట్లోనే బస చేశారు. 2 రోజుల తర్వాత అక్టోబర్ 27 పుప్పుల్ ఇంట్లో జరిగిన విందుకి హాజరయ్యారు ఇందిరాగాంధీ. ఆమెతో పాటుగా ఎల్కే ఝా కూడా ఉన్నారు. కృష్ణాజీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నారు ఇందిరాగాంధీ. దాదాపు గంటన్నర కృష్ణమూర్తి గారు ఆమె మాట్లాడుకున్నారు, కాని పెద్దగా లోతైన సంభాషణలేవీ జరగలేదు. కృష్ణమూర్తి గారు అందరికీ చెప్పినట్లే ఎదుటివారు ఎక్కువగా మాట్లాడితే వాళ్లని పరిశీలిస్తూ ఉండేవాళ్లు, వాళ్ల మానసిక స్థితిని తేలిగ్గా అంచనా వేయగలిగేవాళ్లు. ఇందిరాగాంధీ మీద అప్పటికే సంవత్సరం పైగా పెరిగిపోయిన ఒత్తిడి ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లు వెళ్లిపోయాక కృష్ణమూర్తిగారు పుప్పుల్ జయకర్తో చెప్పారు, ఆమె స్వభావరీత్యా సున్నితమైన మనస్కురాలు, ఆమె అధీనంలో లేని ఏదో క్షణంలో ఎమర్జెన్సీ గురించిన నిర్ణయం తీసుకున్నారు, ఆమెలోని సున్నితత్వాన్ని రాజకీయాలు పూర్తిగా ఆక్రమించుకుని ఆమెను మరొక మనిషిగా చేస్తున్నాయి అని. మరురోజు అంటే 1976 అక్టోబర్ 28 పొద్దున్నే పుప్పుల్ ఇంటికి ఫోన్ చేశారు ఇందిరాగాంధీ. కృష్ణాజీ మరొకసారి కలుసుకోమన్నారు, ఇప్పుడే వస్తున్నాను అని. 11 గంటలకల్లా వచ్చేశారు ఆమె, భద్రతా దళాలు కూడా లేకుండా. ఆమె వచ్చిన 10 నిమిషాలకు హడావుడిగా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు భద్రతా సిబ్బంది. ఈసారి కృష్ణమూర్తిగారు ఇందిరాగాంధీగార్ల మధ్య గంటసేపు సంభాషణ కొనసాగింది. ఎమర్జెన్సీకి కారణాలు, ఆ తర్వాత నుంచి జరుగుతున్న సంఘటనలు వివరంగా చెప్పారు ఇందిరాగాంధీ. నేనిప్పుడు పులిమీద స్వారీ చేస్తున్నాను, ఎలా దిగాలో తెలియడం లేదు అన్నారు ఆమె. పులి కంటే తెలివిగలవాళ్లైతే ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది అన్నారు కృష్ణాజీ. అయితే ఏం చేయమంటారో చెప్పండి అన్నారు ఇందిరా. ఇట్లా చెయ్యండి అని నేనెప్పుడూ చెప్పను. తెర వెనుక ఏమేం సంఘటనలు జరుగుతున్నాయో కూడా నాకు తెలీదు, కాని ఘర్షణలు, తప్పిదాలు, తీసుకున్న చర్యలు వీటన్నింటినీ కూడా ఒకటే సమస్యగా భావించి తర్వాత ఏం జరుగుతుందో అనే భయం లేకుండా నిర్ణయం తీసుకోండి అన్నారాయన. ఆ సమావేశం ముగిశాక చెక్కిళ్ల మీద నుంచి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ బయటకొచ్చారు ఇందిరాగాంధీ. తర్వాతెప్పుడో సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు దుఃఖం, కన్నీరు వీటి గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు ఆ రోజు కృష్ణాజీని కలుసుకుని బయటకొచ్చేటప్పుడు ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు అని పుప్పుల్ జయకర్ అడిగారు. దానికి ఇందిరాగాంధీ ఇచ్చిన సమాధానం, ఏదో బాధ వల్ల వచ్చిన కన్నీళ్లు కావవి, కృష్ణమూర్తిగారిలోని దివ్య తేజస్సు కలిగించిన అనుభూతి అది, కంచి కామకోటి శంకరాచార్యను తొలిసారి చూసినప్పుడు కూడా అలానే అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి అని. ఆ తర్వాత ఆంతరింగికులతో చర్చించి 2 నెలల తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడం, ఆ తరువాత ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోవడం, తదుపరి నాటకీయ పరిణామాలు, అదంతా ఒక చరిత్ర. ఇంకా 1976 చివరిలో 2 నెలలు కృష్ణమూర్తిగారు తన స్కూళ్లకు వెళ్లి చాలా సమయం అక్కడి విద్యార్థులతో గడిపారు. ఇట్లా 1976 గడిచి 1977 వచ్చింది. జనవరి 20 బయలుదేరి యూరోప్ మీదుగా అమెరికా చేరుకున్నారు. అప్పటికి దాదాపు 55 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న ఆయనకు గ్రీన్ కార్డొచ్చింది 1977 జనవరిలోనే. ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మేరీ జింబాలిస్ట్కి మాలెబు నగరంలో అద్భుతమైన భవంతి ఉంది, అక్కడే కృష్ణమూర్తిగారు బస చేస్తుండేవాళ్లు అని తెలుసుకున్నాం కదా. కృష్ణమూర్తిగారు ఓహై ఎస్టేట్లోని పైన్ కాటేజీ అనే భవనాన్ని విస్తరించడానికి, దానికి అనుబంధంగా మరికొన్ని నిర్మాణాలు చేపట్టడానికి తన మాలెబు ఇంటిని అమ్మేస్తాను అని చెప్పింది మేరీ జింబాలిస్ట్. ఈ ఎస్టేట్ అంతా ఫౌండేషన్ పేరు మీదుంది, ఇందులో జరిగే నిర్మాణాలు కూడా ఆ ట్రస్ట్ పేరు మీదనే ఉంటాయి అని హెచ్చరించారు కృష్ణాజీ. ఇది మీకోసం చేస్తున్న పని, ఎవరి పేరు మీద ఉన్నా నేను పట్టించుకోను అంది మేరీ జింబాలిస్ట్. అదే ఆప్యాయత ఆమె జీవితాంతం కొనసాగించింది కృష్ణాజీ మీద. ఆ సంవత్సరం 1 మే కృష్ణమూర్తిగారికి ప్రోస్టేట్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో మేరీ జింబాలిస్ట్ ఆయన పక్కనే ఉండి డాక్టర్లతో సంప్రదించి సవ్యంగా జరగడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈయన జీవితంలో జీవన్మరణాల మధ్య చాలా సన్నని పొర మాత్రమే ఉంది. ఆపరేషన్ సమయంలో ఆయనను పలకరిస్తూ ఉండండి, చేతనావస్థ నుంచి జారకుండా జాగ్రత్తలు తీసుకోండి అని డాక్టర్లను హెచ్చరించింది మేరీ జింబాలిస్ట్. ఆపరేషన్ కోసం ఇవ్వాల్సిన మత్తుమందును కూడా నిరాకరించారు కృష్ణమూర్తిగారు. పర్వాలేదు, నొప్పి తెలియకుండా నన్ను నేను నియంత్రించుకుంటాను అన్నారట. దాదాపు 2 గంటలు సాగిన ఆపరేషన్ విజయవంతమయ్యాక నవ్వుతూ బయటకొచ్చారాయన. తన గదిలోకి వెళ్ళాక మేరీ జింబాలిస్ట్ని అడిగి ఒక డిటెక్టివ్ కథ చదివించుకుని విన్నారు. దీని తరువాత 1 నెల రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ యూరోప్ పర్యటన ప్రారంభించారు. అప్పటికీ ఆయన వయసు 82 సంవత్సరాలు. ప్రయాణాలు ప్రసంగాలు అంటే వయసు అనారోగ్యం ఏమీ గుర్తొచ్చేవి కాదు ఆయనకు. 1977 జూన్ జులై నెలల్లో ఆయన ఇంగ్లాండులోని తన బ్రాక్వుడ్ పార్క్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఉత్తరం అందింది. దాని నేపథ్యం ఏమిటంటే, 1977 మార్చిలో ఇందిరాగాంధీ ఓటమి, జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం, తర్వాత ఇబ్బందుల్లో పడ్డ ఇందిరాగాంధీ, ఇవన్నీ జరిగాయి కదా. ఇంత ఒత్తిడిలో కూడా కృష్ణమూర్తి గారిని సంప్రదిస్తూనే ఉన్నారు ఇందిరాగాంధీ. 1977 జూన్ 22న ఇంగ్లాండులో ఉన్న కృష్ణమూర్తిగారికి ఉత్తరం రాశారు ఆమె. మీ అడ్రస్ పుపుల్ జయకర్ని అడిగి తీసుకున్నాను, మీకు చాలా రాయాలని ఉంది కానీ ఏం రాయాలో తెలియడం లేదు. నేను సంపాదించి దాచుకున్న శాంతి భావన ఈ పరిస్థితుల్లో నాకు సరిపోవడం లేదు. నామీద, నా కుటుంబ సభ్యుల మీద జరుగుతున్న అపవాదుల దాడికి నవ్వుకుంటున్నాను. మమ్మల్నందర్నీ భారత ప్రభుత్వం నిరంతరం వెంటాడుతూ వేధిస్తోంది. సంజయ్ గాంధీ మీద చాలా కేసులు పెట్టారు, అయినా ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు అని అప్పటి ఆమె పరిస్థితిని కృష్ణమూర్తిగారితో పంచుకున్నారు. ఆ తరువాత 4-5 నెలలకు 1977 నవంబర్లో ఇండియా చేరుకున్నారు కృష్ణమూర్తిగారు. అప్పటికి పుపుల్ జయకర్ ఢిల్లీ నుంచి తన మకాంని బొంబాయికి మార్చింది. అందుకని ఈసారి ఢిల్లీలో దిగకుండా సరాసరి బొంబాయిలో మలబార్ హిల్స్లో ఉన్న పుప్పుల్ ఇంట్లో బస చేశారు కృష్ణమూర్తిగారు. అయితే ఆ సమయానికి పుప్పుల్ జయకర్ ఇల్లు పునర్నిర్మాణంలో ఉంది. ఇంటి ముందు పెద్ద గొయ్యి, నడవడానికి దానిమీద చెక్కలు, ఇంట్లో కూడా కొన్ని కిటికీలు ఇంకా బిగించాలి, గోడలకు రంగులు వేస్తున్నారు. ఇది కృష్ణమూర్తిగారు అక్కడ బస చేసే సమయానికి ఆ ఇంటి పరిస్థితి. అసలు సంగతేమిటంటే, కృష్ణమూర్తిగారు ఇట్లా బొంబాయిలో ఉన్నారు అని తెలిసి అప్పటికి బెంగుళూరులో ఉన్న ఇందిరాగాంధీ సరాసరి బొంబాయి వచ్చారు కృష్ణాజీని కలుసుకోవడానికి. రిపేర్లలో ఉన్న ఇంట్లోనే కృష్ణమూర్తిగారితో 2 గంటల పాటు సంభాషించారు ఇందిరాగాంధీ. ఆమె వచ్చినట్లు తెలుసుకుని ఆమె భద్రత కోసం డీజీపీ ఆధ్వర్యంలోని కొంతమంది పోలీసు సిబ్బంది ఆ ఇంటి ముందు వలయంలాగా ఏర్పడ్డారు. కృష్ణమూర్తిగారు ఇంకో రోజు ఉండమంటున్నారు, ఉండిపోతాను అన్నారు ఇందిరాగాంధీ. కాని డీజీపీ ఒప్పుకోలేదు. మీ స్థాయి వాళ్లు ఇలాంటి సాధారణమైన ఇంట్లో ఒక రాత్రిపూట ఉండడం క్షేమకరం కాదు, మీరు ఢిల్లీ వెళ్ళిపోవాల్సిందే అన్నారు డీజీపీ. ఈలోగా ఇందిరాగాంధీ అక్కడికి వచ్చారు అన్న వార్త దావానలంలాగా పాకింది. ఆమెను చూడ్డానికి కాంగ్రెస్ నాయకులు, సామాన్య ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఎట్లాగో ఆమెను ఒప్పించి వెంటనే విమానాశ్రయానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు అధికారులు. కృష్ణమూర్తిగారి జీవితం ఎప్పుడూ ఈవెంట్ఫుల్గానే గడిచింది అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణండి. ఇలా 1977 గడిచి 1978 వచ్చింది. ఆ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: Bay Area's Grand Ganesh Festival. Grand Ganesh Festival. On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. గణేష్ ఐడల్ మేకింగ్ వర్క్ షాప్ ఫర్ కిడ్స్, మల్టిపుల్ ఫుడ్ బూత్స్, రికార్డ్ నంబర్ దేశీ షాపింగ్ బూత్స్ అండ్ లాట్స్ మోర్. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
2: Grand sponsor, Sanjeev Gupta, CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Discover San Ramon, powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Personal.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guarantee.
5: Don't just buy a home, plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Dear Shirdi Sai Baba devotees, Sri Datta Sai Temple in San Ramon joyfully invites you to our sacred Guru Purnima celebrations on Tuesday, July 28, 2026. Experience the spiritual power of Baba Satcharitra Parayanam. Immerse yourself in the sacred Baba Homam and offer heartfelt prayers during the auspicious Abhishekam. Participate in the divine Sai Satyanarayan Vratam, witness the vibrant and soulful Rath Yatra, and conclude with blissful aarti that fills the heart with peace and devotion. Mark your calendars, bring your loved ones and be part of this blessed occasion at Sri Datta Sai Temple, San Ramon, and get divine blessings of Baba.
8: For further details, please visit sridattasaimandir.org or call 925-232-1368.
9: వెన్నెల కార్యక్రమంలో విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 24వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో కృష్ణమూర్తి గారికి 80 సంవత్సరాలు నిండిన 1975 మే నుంచి 1977 చివరి దాకా ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నాం. 1978 మొదట్నుంచి జరిగిన విశేషాలని ఈ రెండో అర్ధభాగంలో తెలుసుకుందాం. ఆ సంవత్సరం జనవరిలో కృష్ణమూర్తిగారు మద్రాసులో ఇతర దేశాల కృష్ణమూర్తి ఫౌండేషన్ సభ్యుల్ని సమావేశపరచి ఒక అంతర్జాతీయ సమావేశం లాంటిది ఏర్పాటు చేశారు. అప్పటిదాకా ఏ దేశంలో ఫౌండేషన్ ఆ దేశంలోనే పనిచేస్తోంది, వాటి సభ్యులు కూడా ఒకరినొకరు కలుసుకోవడం జరగలేదు. ముఖ్యంగా లండన్లోని ఫౌండేషను, అమెరికాలోని ఫౌండేషను వాళ్లకు ఇండియా ఫౌండేషన్తో అంత ముఖాముఖి పరిచయం ఏమీ లేదు, పైగా సత్సంబంధాలు కూడా లేవు. 82 ఏళ్ల కృష్ణమూర్తి గారు తన తర్వాత ఫౌండేషన్లు ఎలా నడుస్తాయా అని ప్రతిక్షణం ఆలోచించేవాళ్లు. అందుకని అన్ని దేశాల సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేసి తన భావాల్ని పంచుకున్నారు. దాని తర్వాత ఆ నెలలోనే అమెరికా చేరాక 1978 మార్చిలో పునర్నిర్మాణం, అదనపు కట్టడాల నిర్మాణం జరిగిన పైన్ కాటేజీలోకి మేరీ జింబాలిస్ట్తో కలిసి గృహప్రవేశం చేశారు. ఇక్కడ్నుంచి ఆయన జీవించిన తరువాత 8 సంవత్సరాలు ఆ పైన్ కాటేజీలోనే కృష్ణాజీ, మేరీ జింబాలిస్టులు నివసించారు. తన నిష్క్రమణ తర్వాత ఆ పైన్ కాటేజీని ఒక గ్రంథాలయంగా, అధ్యయన కేంద్రంగా మార్చాలని, అక్కడ రాత్రివేళ్ల ఎవరూ నిద్రించకూడదని చట్టబద్ధమైన నిబంధన రాశారు కృష్ణమూర్తి గారు. ఈ పరిణామాలు ఇలా ఉండగా, సమావేశాలు, ప్రసంగాలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు కృష్ణమూర్తి గారిని కలుసుకోవడం, ఇవన్నీ నిరాటంకంగానే కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం నుంచే కృష్ణమూర్తి గారు ఒక సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతి 15 రోజులకొకసారి తన స్కూళ్లకు సుదీర్ఘమైన లేఖలు వ్రాయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని రూపుమాపాలని ఆయన ఆ ఉత్తరాల్లో పదే పదే చెప్తుండేవాళ్లు. ఆ ఉత్తరాల్ని స్కూళ్లలోని ప్రతి విద్యార్థి చదవాలని, ఉపాధ్యాయుడు చదివి అందులోని విశేషాలను విద్యార్థులతో చర్చించాలని కూడా ఆయన సందేశం పంపించారు. ఇంకా ప్రతి సంవత్సరంలాగానే వేసవిలో స్విట్జర్లాండు, ఆ తర్వాత యూరోపు, మిగతా దేశాలు, శీతాకాలానికి మళ్లీ ఇండియా పర్యటన. ఆ విధంగా 1978 నవంబర్లో సరాసరి వారణాసి వెళ్లి అక్కడ స్కూల్ చూసుకుని రిషి వ్యాలీ స్కూలుకి వచ్చారు. అప్పుడే ఇందిరాగాంధీ కర్ణాటకలోని చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. కృష్ణమూర్తిగారు రిషి వ్యాలీలో ఉన్నారు అని తెలిసి ఆయన్ను కలుసుకోవడానికి, కొన్నాళ్లు ప్రశాంతంగా రిషి వ్యాలీలో ఉండడానికి వస్తాను అని పుప్పుల ద్వారా కృష్ణమూర్తిగారికి కబురు పంపించారు ఇందిరాగాంధీ. అయితే ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాలు, ఆమెను పార్లమెంటు నుంచి బహిష్కరించడం, ఆమె మద్దతుదారులు విమానాన్ని హైజాక్ చేయడం, వారం రోజుల పాటు ఆమెను జైల్లో బంధించడం, ఇవన్నీ జరిగాయి కదా. అందుకని ముందు అనుకున్నట్లుగా రిషి వ్యాలీకి రాలేకపోయారు 1978 చివర్లో. ఈలోగా కృష్ణమూర్తిగారు రిషి వ్యాలీ నుంచి మద్రాసులోని తన అధికార నివాసం వసంత విహార్కి చేరుకున్నారు. 1978 డిసెంబర్ 26 ఇందిరాగాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. 1978 పూర్తయి 1979 వచ్చింది. మద్రాసులోనే ఉన్న కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి వస్తున్నాను అని కబురు చేశారు ఇందిరాగాంధీ. 1979 జనవరి 1 వారం కర్ణాటకలో ఒక రాజకీయ సభలో పాల్గొన్న ఇందిరాగాంధీ మీద ప్రతిపక్షాల వాళ్లు రాళ్లతో దాడి చేశారు. అయినా కాని తన మద్రాసు పర్యటన వాయిదా వేసుకోలేదు 1979 జనవరి 8 తేదీ. ముందుగా సరాసరి వసంత విహార్కి వచ్చి పగలంతా అక్కడుండి కృష్ణమూర్తిగారితో సమావేశమై రాత్రికి రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసి మర్నాడు ఢిల్లీ వెళ్లిపోవాలి. ఇది ఆమె ముందుగా అనుకున్న కార్యక్రమం. ఈ పర్యటన అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగింది. ఆమె ప్రయాణించిన దారి పడవున వసంత విహార్ పరిసర ప్రాంతాల్లోనూ వందలాది మంది పోలీసులు మోహరించారు. వసంత విహార్ ఆవరణలో కారు దిగిన ఇందిరాగాంధీని ఎదురెళ్లి ఆహ్వానించి తన సమావేశ మందిరంలోకి తీసుకెళ్లారు కృష్ణమూర్తిగారు. ఇద్దరి మధ్య సంభాషణ 2 గంటల పాటు కొనసాగింది. పుపుల్ జైకర్ పక్క గదిలో వేచిచూస్తున్నారు. బయటకొచ్చాక పుపుల్తో అన్నారట ఇందిరాగాంధీ, కృష్ణమూర్తిగారు నన్ను రాజకీయాల నుంచి తప్పుకోమంటున్నారు, ఈ సాలెగుట్లో నుంచి ఎలా బయటపడాలో నాకైతే తెలియడం లేదు, నా మీద 28 క్రిమినల్ కేసులున్నాయి, వాటికి నేను సమాధానం చెప్పాలి, నాకు 2 మార్గాలు కనిపిస్తున్నాయని చెప్పాను కృష్ణాజీతోటి, 1 వాళ్లతో పోరాడడం, 2 వాళ్ల చేతుల్లో పూర్తిగా ఓడిపోవడం అని. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడ భోజనం చేశారు. కృష్ణమూర్తిగారు స్వయంగా ఇందిరాగాంధీకి ఆహార పదార్థాలు వడ్డించారు. మేరీ జింబాలిస్ట్ కూడా వాళ్లతోనే ఉంది ఆ సమయానికి. ఇందిరాగాంధీ జైలు అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని ఆ సాయంకాలం అక్కడే జరిగిన ఎంఎస్ సుబ్బులక్ష్మి పాట కచేరీకి హాజరయ్యారు ఇందిరాగాంధీ. ఆ ఒక్కరోజు ఆమె తన జీవితంలో అతి సాధారణ మహిళ, కృష్ణమూర్తిగారి శిష్యురాలు. ఇలా మొదలయ్యింది 1979 కొత్త సంవత్సరం కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో. ఈ సంవత్సరం కూడా మిగతా సంవత్సరాల్లాగే ఇండియా నుంచి అమెరికా, అక్కడ్నుంచి యూరోప్, మళ్లీ సంవత్సరం చివరికి ఇండియా, ఇలా కొనసాగింది కృష్ణమూర్తిగారి పర్యటన ప్రసంగాల పరంపర. ఈ సంవత్సరంలోనే ఆయన 84 సంవత్సరాలు పూర్తయి 85వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆ రోజుల్లోనే పుప్పుల్ జైకర్ ఆయన అనుమతితో కృష్ణాజీ జీవిత చరిత్ర రాయడానికి పూనుకున్నారు. ఆయన జీవిత చరిత్ర మొదటి భాగం రాసిన మేరీ లూటెన్స్ అయితే రెండో భాగం రాస్తోంది. ఆ క్రమంలో ఆమె కృష్ణమూర్తిగారిని అడిగిన అనేక ప్రశ్నల్ని తన రెండో భాగంలో చేర్చింది మేరీ లూటెన్స్. చాలామందికి వచ్చే సందేహాలే. కృష్ణమూర్తిగారు పెద్ద పెద్ద గ్రంథాలేమీ చదువుకోలేదు కదా, ఇన్ని దశాబ్దాలుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఎంతోమంది ప్రభావితమయ్యే ఆలోచనలు భావాలు ఆయనకు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? అసలు ప్రసంగించబోయే ముందు ఆయన మనసు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ అడిగింది మేరీ లూటెన్స్. వాటికి ఆయనిచ్చిన సమాధానాల్లో కొంత భాగం. ఒక రహస్యాన్ని మీరు అంగీకరిస్తున్నారు, ఆ బాలుడు అంటే తన చిన్నతనాన్ని సంబోధిస్తున్నారన్నమాట. ఆ బాలుడు చిన్నప్పటినుంచి ప్రేమాభిమానాలు కలవాడు, ఖాళీ మనసున్నవాడు, మేధావి కాదు, ఆటలంటే ఇష్టపడేవాడు. ఇందులో ముఖ్యమైంది శూన్యమైన మనసు. ఆ శూన్యంలో నుంచే ఈ బోధనలన్నీ వస్తున్నాయి. బహుశా ఈ వ్యక్తీకరణ కోసమే ఆ శూన్యత ఉంచబడిందేమో. ఆ శూన్యత ఎప్పుడూ నాకు దూరం కాలేదు. దంతవైద్యుడి దగ్గర 4 గంటలు ఉన్నప్పుడు నా మనసులో ఒక్క ఆలోచన కూడా రాలేదు. మాట్లాడుతున్నప్పుడు లేదా ఎప్పుడైనా రాస్తున్నప్పుడు ఒక చైతన్యం మొదలవుతుంది. ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు కూడా నా మనసు పూర్తిగా శూన్యంగా ఉంటుంది. ఇలా సమాధానాలిచ్చారు ఆయన. ఆసక్తిగల పాఠకులు మేరీ లూటెన్స్ రాసిన రెండో భాగం చివరి 2 అధ్యాయాలు చదవండి. కృష్ణమూర్తిగారి గురించి చాలామందికి వచ్చే అనేక సందేహాలకు ఆయన మాటల్లోనే సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు 1979లో ఉన్నాం కదా, ఆ సంవత్సరం చివరిలో రిషి వ్యాలీలో ఉండగా మరొక మానసిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారట. ప్రతిరోజు అర్ధరాత్రిపూట లేచి చాలాసేపు మెలకువగా ఉండేవాళ్లు. అదొక ధ్యానంలాగా అనిపించేది. కావాలని చేసే ధ్యానం కాదు, వెదక్కుండా ఆహ్వానించకుండా వచ్చినటువంటి భావన. సమస్త శక్తి మూలాన్ని దర్శించిన అనుభవం కలిగింది అని రాసుకున్నారాయన. ఇలాంటి అనుభూతులు ఆయన ఈ పర్యటనలో భారతదేశంలో ఉన్నన్ని రోజులు కొనసాగాయి. క్రిందటి 2 సంవత్సరాలు వరుసగా కృష్ణమూర్తిగారిని కలుసుకున్న ఇందిరాగాంధీ 1979 చివరిలో కలుసుకోలేదు. ఎందుకంటే అప్పటికి ఆమె ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ఆ మేరకు ఒక ఉత్తరం రాశారు కృష్ణమూర్తిగారికి. ఇట్లా 1979 ముగిసి 1980 వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఇందిరాగాంధీ మెదక్ నియోజకవర్గం నుంచి గెలవడమే కాకుండా ఆమె ఆధ్వర్యంలోని ప్రభుత్వం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు కృష్ణమూర్తిగారు. పుప్పుల్ జయకర్తో అన్నారట, ఇందిరాజీ ఎన్నికల్లో గెలవడం, మళ్లీ అధికారంలోకి రావడం, తన పోరాట పటిమను నిరూపించుకోవడం అంతా బాగుంది, కానీ త్వరలోనే ఆమె మనశ్శాంతిని పూర్తిగా భగ్నం చేసే పెద్ద సంఘటన ఒకటి జరగబోతోంది. నాకు తెలుసు నువ్వు ఆమెకు ఆరో ప్రాణానివి, వీలైనంతవరకు ఆమెకు దగ్గరగానే ఉండడానికి ప్రయత్నించు. ఈ సమయంలో ఆమెకు నీ మద్దతు అవసరం. ఈ విషయం ఇందిరకు కూడా తెలియకపోవచ్చు అని. ఆయన మరి ఎందుకు చెప్పారో కాని 1980 జూన్లోనే సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఇందిరాగాంధీలోని ఆత్మవిశ్వాసాన్ని కూకటి వేళ్లతో పెళ్లగించిన సందర్భం అది. ఆ సమయానికి కృష్ణమూర్తిగారు స్విట్జర్లాండ్లో ఉన్నారు. పుప్పుల్కి రాశారాయన, ఈ సంఘటన ఇందిరాగాంధీని ఎంతగానో కదిలించి ఉంటుంది, అర్థం చేసుకోగలను, త్వరలోనే ఆమె కోలుకుంటుందని ఆశిస్తున్నాను అని. మృత్యువు అనే భావాన్ని ఎలా ఎదుర్కోవాలో ఇందిరాగాంధీకి సూటిగా ఉత్తరంలో రాయండి అంది పుప్పుల్ జయకర్. ఆ విషయాలు చాలాసార్లు బహిరంగ సభల్లో చెప్పాను. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో నేను మృత్యువు అనే అంశం గురించి ఉత్తరం రాయడం సమంజసంగా ఉండదు, ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్తాను అని సమాధానమిచ్చారు కృష్ణాజీ. 1980 మేకి కృష్ణమూర్తిగారు 86వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఇంకా ఆ సంవత్సరంలో మిగిలిన నెలల్లో 2 చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత కృష్ణమూర్తిగారు మద్రాసులో తన 85 సంవత్సరాల వయసులో అడయార్లోని దివ్యజ్ఞాన సమాజం ఆవరణలోకి అడుగుపెట్టారు. తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పిన పరిసరాల్ని మరొకసారి చూసుకున్నారు. అదెలా జరిగిందంటే, ఆ సంవత్సరం అంటే 1980లో దివ్యజ్ఞాన సమాజ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. దాంట్లో ఇద్దరు మహిళలు పోటీ చేయడం, వాళ్ళిద్దరూ మేనత్తా మేనకోడళ్లు కావడం విశేషం. దాని నేపథ్యం ఏమిటంటే, కృష్ణమూర్తి గారి గురించిన తొలి ఎపిసోడ్స్లో జార్జ్ అరండేల్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, గుర్తుందనుకుంటాను. చిన్నప్పుడు కృష్ణమూర్తిగారు లండన్లో ఉండగా ఆయనకు హోమ్ ట్యూటరింగ్ చేసిన ఉపాధ్యాయుల్లో ఒకరు జార్జ్ అరండేల్. ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీలో కృష్ణమూర్తిగారికి వ్యతిరేకి అయ్యాడు. కృష్ణమూర్తిగారు థియోసాఫికల్ సొసైటీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు కూడా ఆయన మీద వ్యతిరేక ప్రచారం చేశాడు జార్జ్ అరండేల్. ఆయన భార్య రుక్మిణి, రుక్మిణి తండ్రి కూడా దివ్యజ్ఞాన సమాజ సభ్యుడు. ఆ విధంగా రుక్మిణి దివ్యజ్ఞాన సమాజంలోకి రావడం, జార్జ్ అరండేల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. కృష్ణమూర్తిగారు తన సొంత ప్రయాణాన్ని ప్రారంభించిన దగ్గరనుంచి జార్జి రుక్మిణి ఇద్దరూ కూడా ఆయనకు దూరంగా ఉంటూ వచ్చారు. రుక్మిణి అరండేల్ సోదరుడు శ్రీరామ్, ఆయన కూతురు రాధ. వీళ్లు కూడా చిన్నప్పటినుంచే థియోసాఫికల్ సొసైటీలో క్రియాశీలక కార్యకర్తలు. ఈ రాధ చిన్నతనంలో సినిమా నటి కూడా, హాలీవుడ్ సినిమాల్లో నటించిన తొలి భారతీయ వనిత కూడా ఈ రాధానే. విదేశీయుణ్ణి వివాహం చేసుకుని రాధ బర్నియర్ అయ్యింది. ఆమె కృష్ణమూర్తిగారికి గాఢాభిమాని, తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్లు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1980లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్ష పదవికి రుక్మిణి అరండేలు, ఆమె మేనకోడలు రాధా బర్నియర్ పోటీ పడ్డారు. రాధా బర్నియర్ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. 1980 నవంబర్లో కృష్ణమూర్తిగారు మద్రాసుకు వచ్చినప్పుడు ఆయనను అడయార్ ఆవరణకు ఆహ్వానించింది రాధా బర్నియర్. 47 సంవత్సరాల తర్వాత ఆవరణలోకి అడుగుపెట్టారు కృష్ణాజీ. దివ్యజ్ఞాన సమాజ సభ్యులందరూ ఆయనకు ఘనస్వాగతం చెప్పారు. లెడ్ బీటర్ అనీబిసెంట్లు నివసించిన గదుల్ని, తనకోసం నిత్యాకోసం అనీబిసెంట్ ప్రత్యేకంగా కట్టించిన మొదటి అంతస్తుని చూశారు. తను తమ్ముడు కలిసి ఆడుకున్న ప్రదేశాలన్నీ తిరిగారు. అయితే ఆ సమయంలో ఆయన భావాలు ఎలా ఉన్నాయి, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా? అస్సలు లేదు. అనీబిసెంట్ గదిలో భద్రపరచబడిన ఒక చాపని మాత్రం గుర్తుపెట్టారంతే. దానిమీద కూర్చుని అనీబిసెంట్ ఉత్తరాలు రాసుకుంటుంటే చిన్నపిల్లడగా ఉన్నప్పుడు గమనిస్తూ ఉండేవాడు. అర్ధశతాబ్దం తర్వాత అక్కడికెళ్లినా అస్సలు ఏమీ గుర్తు రాలేదని తన జీవిత చరిత్ర రాస్తున్న మేరీ లూటెన్స్కి చెప్పారు కృష్ణమూర్తిగారు. బహుశా మనసుని శూన్యంగా ఉంచుకోవడం అంటే అదేనేమో. అలా ఉంచుకోవడం కూడా కృష్ణమూర్తిగారిలాంటి స్థితికి చేరుకున్న వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుందేమో. సరే, ఇక్కడ్నుంచి రిషి వ్యాలీ వెళదాం. ఆ సమయానికి ఆ స్కూలుకి డైరెక్టర్గా కృష్ణమూర్తిగారి అన్నగారబ్బాయి జిడ్డు నారాయణ పనిచేస్తున్నారు. ఈయన గురించి 19వ భాగంలో చెప్పాను. 1952 ప్రాంతాల్లో కొన్ని రోజులు రిషి వ్యాలీ స్కూల్లో పనిచేసి తర్వాత లండన్లో చదువుకోవడానికి వెళ్లి అక్కడ కూడా టీచర్గా పనిచేశారు అని. ఇంగ్లాండులోని కృష్ణమూర్తిగారి బ్రాక్వుడ్ పార్క్ స్కూల్లో నారాయణ గారి భార్య టీచర్గా పనిచేశారు. వాళ్ల అమ్మాయి కూడా అక్కడ స్కూల్లో చదువుకుంది. కృష్ణమూర్తిగారితో ఎక్కువ రోజులు సంబంధం ఉన్న కుటుంబ సభ్యుడు ఈ జిడ్డు నారాయణ గారొక్కరే. అయితే బ్రాక్వుడ్ పార్క్ స్కూల్లో తన అన్నయ్య కోడలు మనవరాలు తరచూ ఎదురుపడినా అందరితో మాట్లాడినట్లే మాట్లాడేవాళ్లు కృష్ణమూర్తిగారు. బంధువులు అని ప్రత్యేక గుర్తింపు ఏమీ ఉండేది కాదు. కృష్ణమూర్తిగారి అభ్యర్థన మేరకు నారాయణ గారు కుటుంబంతో సహా ఇండియా వచ్చేసి రిషి వ్యాలీ స్కూల్కి డైరెక్టర్గా చేరారు. ఇది ఒక సంఘటన. దీన్నిలా ఉంచితే 1980 డిసెంబర్ 20న రిషి వ్యాలీ స్కూల్లో ఒక ప్రత్యేకమైన అరుదైన సంఘటన జరిగింది. అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబ సమేతంగా, అంటే రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, వాళ్ల పిల్లలు రాహుల్ ప్రియాంకలతో కలిసి రిషి వ్యాలీ స్కూల్ క్యాంపస్కి వచ్చి అక్కడ ఒక రాత్రి బస చేయడంతో పాటు 18 గంటలున్నారు. ఇందిరాగాంధీ తన రాజకీయ జీవితంలో పదవిలో ఉండగా ఒక ప్రైవేటు స్కూలు ఆవరణలో ఒకరోజు గడపడం బహుశా ఇదే మొదటిసారి చివరిసారి అయ్యుండొచ్చు. 1976, 1977, 1978లలో వరుసగా కృష్ణమూర్తి గారిని కలుసుకున్న ఇందిరాగాంధీ 1979లో ఎలక్షన్లలో తీరిక లేకుండా ఉండడం వల్ల ఆయన్ను కలుసుకోలేకపోయారు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిషి వ్యాలీకి వస్తానని పుప్పుల్ జయకర్తో కబురు పెట్టారు. తన భద్రతా సిబ్బందికి ఇది వ్యక్తిగత పర్యటన, ఎక్కడా ప్రచారం ఇవ్వొద్దు అని సూచనలిచ్చారు. రాజకీయ నాయకులెవర్నీ అనుమతించవద్దు అని కూడా చెప్పారు. అయితే దేశ ప్రధాని కాబట్టి కట్టుదిట్టమైన భద్రత అత్యవసరం. దాదాపు 500 మంది పోలీసు బలగం దిగింది. కాని క్యాంపస్ లోపల ఈ పోలీసుల బుట్ల చప్పుడు, చేతుల్లో ఆయుధాలు ఇవేవీ రిషి వ్యాలీ సంస్కృతి కాదు కాబట్టి భద్రతా సిబ్బంది అందరూ క్యాంపస్లో ఉండొచ్చు కాని ఎవరికీ కనిపించకూడదు అని చెప్పారు. అదెలా సాధ్యమైందంటే పోలీసు బలగమంతా ఆ ఆవరణలోని చెట్లచాటునా పొదలచాటునా రాళ్ల గుట్టల వెనకాల నక్కి కూర్చుని తమ నాయకురాలి రక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఆ రోజు 10 గంటల ప్రాంతంలో క్యాంపస్కి 2 మైళ్ల దూరంలో ఇందిరాగాంధీని, కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఆగింది. అక్కడ్నుంచి పుప్పుల్ జయకర్ కూడా వాళ్లతో పాటు కారులో వచ్చారు. జిడ్డు కృష్ణమూర్తిగారు ఎదురెళ్లి స్వాగతం చెప్పారు. ఆ రోజంతా ఇందిరాగాంధీ దేశ ప్రధానిలాగా లేరు, కృష్ణమూర్తిగారిని చూడ్డానికొచ్చిన సాధారణ పౌరురాలిలాగా ఉన్నారు. కృష్ణమూర్తిగారు వెంట ఉండి తన స్కూలు ఆవరణ అంతా చూపించారు. అందరూ కలిసి భోజనం చేశారు. మధ్యాహ్నం విద్యార్థుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ పిల్లలందరితో కలిసిపోయి కబుర్లు చెప్పారు. వేదిక మీద కూర్చుని ఉన్నప్పుడు మాత్రం కృష్ణమూర్తిగారి ముందు నేను మాట్లాడ్డమా అన్నారు. కాని పిల్లలకు చక్కటి సందేశం ఇచ్చారు. ఆ సాయంకాలం కృష్ణమూర్తిగారితో కలిసి వాకింగ్కి వెళ్లారు. దేశ ప్రధాని, 85 సంవత్సరాల వయసున్న అవిశ్రాంత ప్రసంగకర్త, ఆ కలయిక అత్యంత అరుదైనది. ఆ రాత్రి వెన్నెల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు అతిథులందరికీ. రాత్రికి ఇందిరాగాంధీ కుటుంబ సభ్యుల కోసం క్యాంపస్లో ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేశారు. మర్నాడు పొద్దున్నే కృష్ణమూర్తిగారితో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని మళ్లీ తన అధికార జీవితంలోకి వెళ్లిపోయారు ఇందిరాగాంధీ. పుప్పుల్ జయకర్ కూడా ఆమెతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆమె రాశారు, కృష్ణమూర్తిగారిని కలుసుకుని వెనక్కి వెళ్లేటప్పుడు ఇందిర ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, నెలల క్రిందట జరిగిన సంజయ్ గాంధీ విషాదం నుంచి కొంచెం కొంచెం కోలుకున్నట్లుగా కూడా అనిపించింది అని. అవండి 1980లో జరిగిన కొన్ని సంఘటనలు. 1980 ముగిసి 1981 వచ్చింది. కృష్ణమూర్తిగారు, ఆయనతో పాటు మేరీ జింబాలిస్ట్ ఇంకా ఇండియాలోనే ఉన్నారు 1981 మొదటికి. 30-40 సంవత్సరాల క్రిందట ఎంత ఉత్సాహంతో ఉత్తేజంతో ప్రసంగం చేసేవాళ్ళో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కృష్ణమూర్తిగారు. ఆ వేగం, వడి, పర్యటనల ప్రభంజనం, ప్రసంగాల పరంపర మరొక 5 ఏళ్లపాటు ఆయన తుదిశ్వాస వదిలేదాకా కొనసాగడం అద్భుతాలకే అద్భుతం. ఆ చివరి సంవత్సరాల విశేషాలు వచ్చేవారం 25వ భాగం చివరి భాగంలో మాట్లాడుకుందాం. ఈ 24వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర చివరి భాగం 25వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 40 feet Ravandahan, spectacular fireworks,
8: Ram Leela, Rath Yatra, also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
7: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
8: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya.
9: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
10: TNC apply.
11: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Time is running out. Don't miss a chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Bay Area's Grand Ganesh Festival.
4: Grand Ganesh Festival.
3: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking.
5: Receive free puja thali with special darshan. Limited slots only. Book as soon as possible.
3: Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aarties, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths, record number desi shopping booths and lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
5: Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Expat.money. Discover San Ramon. Powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor, Vijeta Supermarket. Silver sponsor, My Pursue.
6: డ్రీమ్ హోమ్ అనేది చాలా సార్లు డ్రీమ్ గానే మిగిలిపోతుంది, కానీ ఆ డ్రీమ్ ని రియాలిటీగా మార్చుకోవాలంటే వెరీ ఈజీ. టీమ్ అప్ విత్ నాగరాజ్ అన్నయ్య. హీస్ అ సీరియల్ ఎంటర్‌ప్రెనర్ అండ్ టెకీ అండ్ అ ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ రియలైజింగ్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్. హీ విల్ హెల్ప్ యూ విత్ ద రైట్ ప్రైసింగ్ అండ్ ద లేటెస్ట్ రియాలిటీ ట్రెండ్స్ ఆన్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ డ్రీమ్ హోమ్ కలని సాకారం చేసుకోవాలంటే కాల్ నాగరాజ్ ఫర్ ఫ్రీ కన్సల్టేషన్ అట్ 408-805-4653 ఆర్ విజిట్ www.nagraj.com.
7: రేడియో ఓలాలా మజా చేయాలా.

0: ఫేవరెట్?
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే నేను చెప్పనేలేదు.

0: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లే ఓవెన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్స్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ mantraindiausa.com. Mantra India. Mantra India.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services, all in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app. All services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
4: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో
5: నాగరాజ్ అన్నయ్య. Here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
6: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
5: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293. Receive a free puja thali and a special darshan.
7: You heard it right. Only at Ganpati Bappa Moriya, Bay Area's grandest Ganesh festival, on September 19th at San Ramon City Center. You can receive a free puja thali and a ticket to special darshan. Limited slots only. To book your slot and receive the free puja thali, go to namastebayarea.com. That is namastebayarea.com. Ganpati Bappa Moriya. Free entry, free parking from 12 p.m. to 10 p.m. For details, log on to namastebayarea.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is travelopod.com.
6: Ardhamayindinte intena. Nenante

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 చిన్నవి చక్కెల సిట్టమ్మ గారు చిన్న కోడలు 48 నీళ్ళు వస్తుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట.
10: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
9: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
10: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఇకాలి అహోరు ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా?
5: ఉండిపోదాం.
4: ఎలా? టైం అయిపోతుంది కదా,
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో, అలా ఎలా?
5: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: back up.
1: Wicked pulls off an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the boss of the town.
2: Congratulations, Vicky.
3: Thank you.
4: Putti thank you kaadu. Koncham naaku.
5: You're listening to KSJO HD2 San Jose.
6: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
7: ట్రావెలోపాడ్
6: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
8: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
9: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
10: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
11: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
10: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
11: ప్రైవసీ ఎవరికి కావాలండి?
12: If you are not one of these people, you may want to try Zoho One.
13: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
5: ఇంకేంటి
6: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
5: ఓ కంసామిద.
6: కంసామిదానా అంటే
5: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం.
6: కంసామిదా.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: తెలుగు కడతగా

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా. మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
1: Good morning. Good morning.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, na eppudu van kodutunnadu? Ha? Manaku pellaina van kodutunnadu. Manaku pillalu putta van kodutunnadu. Mana musulalo ayipara van kodutunnadu. Sarena? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
7: చెప్పాలి గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
6: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.